0: మీ హన్న హందాం కొద్దివు మెఖంగా లేవు మట్టకే అది ఖానులా అహా కంఫెత్తకే ఇవా హక ఖానులా ఎహు మట్టకే
1: ఫఇదా నుఫిఖ ఫిస్సూరి నఫఖతు వాహిద
0: ఫహె తాళ ఫిల్ ఇఫహర్ ఫుమెలే వే హిందే
1: وحملت الأرض والجبال فدكتا دكة واحدة
0: أدي بماي فربدتا إتكتي هريتنم أفلي إفهارن جهي كوري كوري وغندا هندي

నువ్వదేహకి మెగాహర్ట్స్ దివ్య ఎఫ్ఎం మిగటిగా కురియమ్మికెందని వర్జన్ 2.0 షోయా ఎక్కువగా కురియమ్మిదని అడుగను సామా. లాకున కలామునుగా మీ లవయకి నవార్స్తేక ఫన్సాస్ హైగనుకు మషూర్ బాలీవుడ్ ఫిల్మ్ చోరీ చోరీగె ఆ జా సనం మధురు చాందని మెహం మీ లవయగె రాగం హదాఫవా దివెహి లవే. మీ లవయకి దివెహి రాజ్యకి బ్రాడ్కాస్టింగ్ అది మ్యూజికీ తారీహుగా అడ్డిహయా నువదిహగె హర్తకుం ఫెషిగెన్ రేడియోయా టీవీ వర గినాంగ్ ఇవే అది ఈదు షోతకా హాస షోతగా గినాంకియా ఉళే లవే. మీ లవ దివెహింగె మెదుగా ఎమ్మె ఫురతమ మషూర్ వెగెన్ దియ్యి లవ క్యుంతెరియా సలీం నువత ఆమునమున్నమ సల్లె మీ లవ కియాఫ ఆమున దూకొల్లు మాయకు.

మీ ఇస్మాయిల్ అఫ్వాన్ రంకుల నూకుల అళికుల హుదుకుల ఫెనయేది వెహియుటుం అడువామంతి దాని నువదిహ ఎకె మెగాహర్ట్స్ దివెహి ఎఫ్ఎం దొంవె